తగిలి తగిలి కిలిగిరిరే. తగ్ తగ్ తగ్ తగ్ తగిన తగిన గిని గిని రే. జగ్ జగ్ జగ్ జగ్ జగిన జగిన గిని గిని రే. గురు జగ్ జగ్ గురు జగ్ జగి గురు తగ్ తగ్ గురు జగ్ జగి గురు జగ్ జగ్.